0: ఓనియవస్ ఫిదువాదమ నువదిహ ఎకెం మెగాహెర్ట్స్ దివేహి ఎఫ్ఎం ట్యూన్ కుందమ్మ.
1: మియహర్ గల్హా ఎదుక దివేహి ఎఫ్ఎం ఉన్ని కుండని ఫినిబుల్
2: ಮಿಫಹರುಗೆ ಇದುವೆಸ್ ವರ ಫೋರಿ ಗದವಾಣ ವರ ಮಜಾವಾಣ
1: ಅವ್ ಹಾಯದುಗೆ ಖಾಸ ಪ್ರೋಗ್ರಾಮ್
3: ಫಿನಿಬುರು
2: ಹಾವೀರು ಹತರುಗಡಿ ಫಣರೆ

0: నువత తిమమ్మెంగె మచ్చ ఫొయ్బావా లివ్వినమ ఎవరెన్నవ్వురె తిమమ్మెన్ తెద్మగు లిబ్గతుమ్మా బొడువి హే బుణఫానతి ఫహె త్యబా మీహుంగె వెరి రస్ఖలాంగె హద్రతుం సాఫ్ హెక్కకాయ్ తెద్మగకాయ్ రహ్మతే త్యబా మీహుంగె గాథం అత్విజ్జకం కషవరే అల్లోహుగె ఆయత్త దూకో ఎ ఆయత్తక ఫురగస్ దీఫి మీహకవ్వురే అనియావిరుఖం బొడి ఫహె కాకు యే తిమన్ రస్కలాంగె ఆయత్తక ఫురగస్ దే మీహున్న ఎవరెం ఎ ఆయత్తక ఫురగస్ దినుంగ సబబుం తిమన్ రస్కలాంగె గద అజాబున్ జజా దివ్వా హుషీమే.
1: దివేహి ఎఫ్ఎం దివేహి నాయకు నోదిహ ఎకె మెగాహెర్ట్స్
2: అలినూరు

అస్సలాము అలైకుమ్. బరకాతరి అలుహాయి దుగతహునియాయా ముబారక్ బాది దివహి ఎఫ్ఎం అడుహముదా ఎమ్మిహా ఫరాతక ఫొనువమున్ మిగడిగ మీ బద్దలుకురి అలుహాయి దుగ మునాసబతుగా అడుపుమిన్ గెనిస్తే ఖాస హదియాయకా ఎకు ఈదుగ తిందువహు మిగడిగ తఫాతు తిం వాహకెన్ అడుగుమిన్ గెనిస్తేనం మీదు మిగెనిస్తే వాహకయాగ నమకి గురుబాణి వాహక హుషాళాతేని ఆషిత అబ్దుల్ కరీం.

అది హమఖశ్వరం షైతోనాగ ఫరాతుం వస్వాస్తిర్కమింగ్ ఐస్ కలేగి ఫానుగ హిప్పుల వన్న నమ అవ్వోహుగ రక్ఖాతిర్కమం ఇది వడాగన్నవాషి హమకశ్వరం ఇకలాంగి ముళం అస్సవా ఒడిగింవా ముళ దిన ఒడిగింవా రస్కలాంగి.